పదని సనిద తణత జం తప జునత జం జం పదని పదప జం తజం పవతనకు జం జం పమపదీం తగిట నిదమ జం తరిత సనిద కుకుం తగిట గరి నిత జం పదని సత జం తరిగమ తగిట జం గరి